భగవాన్ టచ్ దెమ్ ఆల్ ది ప్రిపరేషన్స్ దట్ యు ఆర్ మేకింగ్ దాల్కు అనేక డబ్బర్కి ఆగి బంజన్ మనం పూడి ఉదయకు మూంగ దాల్ వెల్ సంస్కృతి కచోరి దేర్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ కాల్డ్ చప్పన్బు ఐ థింక్ ఇట్స్ 56 or 52 డిఫరెంట్ డిషెస్ దట్ దే కుక్ వెల్ వెన్ దే డూ దిస్ పూజ వే దే మేక్ ది డిఫరెంట్ డెలికసీస్ and they presented. So he told them, he says, make the same. Doodh dahi ko, khari malai, sab gayo ko, and go towards the Veda ko padhne wale, Brahman bola kar, havan samagri mang ka dharni ko hom karaye. Get the pandits, the holy Brahmins, and offer ahutis of make offerings into the holy fire. Om namo bhagavate vasudevaya swaha. Om namo bhagavate vasudevaya. और ब्राह्मण को बांधी बांधी उत्पन्न गोदान दक्षिणा के गिव दक्षिणा तो और अलंकार को पहना और दीन भिखारी को चांदर सो लेकर

నరం చోదం దేవం సరస్వతం వ్యాసం తోదేవీ వ్యాసరూపాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణు నమో వై బ్రహ్మణ దేవాసిష్టాయ నమ.